జయములు శ్రీ సిద్ధి వినాయక గణేశ భగవానకు. హరి భగవాన్ కై పూజలం లై బాబు హే ప్రసాద ఖాంలా మేవా, భగవాన్ కై పూజలంలా హే ప్రసాద ఖాంలా మేవా, నాచే పని గాయ పని దాన పుణ్య గరే పని ఉన్నాయి.